పెరిగినగింటే ఈ మోవర్సింగం అతాకులం పచ్చ ఊసుంచన్ హుర తిరుబొల్ మనీ ఎట్ల్ గుత్కే ఓర్తర్ పాల్బాల్ ఇహినారిగన్ అలియాగది ఉబుతిర్ పాస్తన్ గిరియమేక్ అదాతిత్నార్ ఏనియో నిగన్ ఉదిశి కుయిలాన్ తల్జిర్లా షూయి కుయిలాన్ అర్వా దార్తిగ్ తగవలాత్ కిరుస్తుతుం సుయిగిన్ యామన్ దార్చిచ్ షోత్ గిర్క్నే సగులార్ శీషేనన్ హావెన్ కర్జిర్గో శీషేనన్ యార్చ్ కర్చిష్కిన్ ఉయిస్తుత్